కార్యక్రమ శిశ్రేషణ నారాయణ ప్రసాద్ జనాంకర్ వచ్చినారు. కంఠశిల్పి ప్రణతి రాణిపండ ఏం ప్రణతి ముండ్.